0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: కలియుగ వైకుంఠం అని చెప్పవచ్చు, అలాగే కలియుగ దైవంగా విలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతో ప్రసిద్ధి పొందిన దైవం ఈ కలియుగంలో. శ్రోతలకు శుభోదయం, నమస్కారం. హరే శ్రీనివాస. వెంకటాద్రి సమం స్థానం అనేది పాడుతూ స్మరిస్తూ పులకిస్తూ ఈ వెంకటేశ్వర మాటలలో పులకిస్తూ ఉంటాం కదా. 40 రోజుల వ్రతకాలంలో ప్రతి ఉదయం ఈ సమయం ఇదే ఛానల్ మీద ప్రవచనం వినిపిస్తారు, ఇంకా పాటలు కూడా వినిపిస్తారు. పదండి శ్రోతలరా, ఈ ఉదయపు వేళ కుమారి ఆశ్రయ సీతప్ప నుంచి కొన్ని మాటలు వినిపిద్దాం. వెంకటేశ్వర స్వామి గురించి, ఈ వ్రతం గురించి ఎంతో భక్తిభావాలతో మన భక్తులందరూ పూజిస్తూ ఉంటున్నారు. అలాగే ఆమె కొన్ని మాటలు చెప్తుంది.
3: మమ్మల్ని వింటున్న భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు మొరిషస్ దేశంలో తెలుగు వాళ్ళు స్వామివారి 40 రోజుల మండల దీక్షను పాటిస్తున్నారు. మండల దీక్షలో చాలామంది భక్తులు వీలైతే ప్రతిరోజు గుడికి వెళ్ళి పూజ చేస్తారు, కీర్తనలు భజనలు పాడతారు. పూజలు కనీసం 2 గంటలు జరుగుతాయి. 1 గంట పూజ, 1 గంట కీర్తనం, ప్రవచనాలు అవన్నీ చేసేసరికి 8:30-9 గంటలు అయిపోతుంది. కొన్ని మందిరాల్లో ప్రతిరోజు పూజలు జరుగుతాయి. ఇప్పుడు నాది ఆల్మరాగుచే తెలుగు సాంస్కృతిక సంఘం, మేము రోజు 40 రోజులు మొత్తం వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాం. అయితే 40 రోజులు గుడికి వెళ్తాం కాబట్టి అప్పుడప్పుడు 40 రోజులు మనకు మందిరంలో మహాప్రసాదం అవన్నీ దొరుకుతాయి. అసలు స్వామివారి వ్రతంలో అందరికీ ఒక బాధ్యత ఉంటుంది, అందరికీ ఒక కర్తవ్యం ఉంటుంది. కానీ దీక్షలో మన ఆడవాళ్ళ కర్తవ్యం మరీ గొప్పగా ఉంది. మగవాళ్ళు వస్తారు, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఉంటారు, శుభ్రం చేస్తారు, అవన్నీ నిజమే. కానీ మన ఆడవాళ్ళు గుడికి వెళ్ళకపోతే గుడిలో జనులు ఉండరే ఉండరు. ఒకవేళ 100 మంది వస్తే కనీసం 80 మంది ఆడవాళ్ళు వస్తారు, 20 మంది మగవాళ్ళు వస్తారు, వచ్చిందే చాలామంది ఆడవాళ్ళు. ఆడవాళ్ళు అందంగా తయారై వస్తారు, కట్టు బొట్టు జుట్టు వేసుకుని, అందమైన చీరలు కట్టుకుని, జడలో పూలు వేసి ఒక చిరునవ్వుతో భక్తి భావంతో గుడి లోపలికి వస్తారు. వాళ్ళ ముఖంలో ఉన్న ఆ చిరునవ్వును చూసినప్పుడే ఆ గుడిలో ఉన్న వాతావరణం మొత్తం మారిపోతుంది. ఆ గుడి ఎంత అందంగా కనిపిస్తుంది, ఆ పూజ ఎంత అందంగా కనిపిస్తుంది. పూజ అందంగా కనిపిస్తుంది కేవలం ఆచార్య గారి మంత్రాలు అలంకారంతో మాత్రమే కాదు, ఆడవాళ్ళ నవ్వులు చిరునవ్వులతో వాళ్ళ అందంతో మన మందిరం మరీ అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఖాళీ చేతులతో రాదు, ఎందుకంటే ఇచ్చే స్వభావం ఉంది మన మహిళలకు. ఏదొక మిఠాయి తీసుకొస్తారు, లేకపోతే వంట చేసి వస్తారు. అవి కూడా జరగకపోతే ఓ పళ్ళు, ఓ పాలు, ఓ పూలు, ఓ ఆకులు తీసుకొస్తారు మందిరానికి, పూజకి. ఆ పూజలోని అందాన్ని రెంటింపు చేస్తారు మన ఆడవాళ్ళు. అంత అందంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆడవాళ్ళు 40 రోజులు గుడికి వెళ్ళి వంట కూడా చేస్తారు. ఎంత రుచికరమైన వంటలు చేస్తారంటే, ఈరోజు 7 కూరలు చేయమంటే వాళ్ళు చేస్తారు.

0: స్తారు ఒక రోజు పులిహోర చేయమంటే చేస్తారు, వాళ్ళే నిశ్చయించుకుంటారు. కానీ అందరికీ ఒకవేళ మీరు ఖాళీ కడుపున గుడికి వచ్చారనుకోండి, ఖాళీ కడుపున మీరు మందిరం నుంచి బయలుదేరరు. అలాంటి కంకణం కడతారు మన ఆడవాళ్ళు. అందరికీ భోజనం వచ్చేలా చూసుకుంటారు. ఒకవేళ చాలామంది భక్తులు కూడా వస్తే తక్కువ ఇచ్చినా సరే కానీ అందరికీ ఒక పూట భోజనం ఇచ్చేసి పంపిస్తాడు గుడి నుంచి. అప్పుడప్పుడు వాళ్ళు కూడా తినకపోవచ్చు. వాళ్ళు తినకపోయినా పర్లేదు, పిల్లలకు పెద్దలకు అతిథులకు అన్నం వచ్చేలా చూసుకుంటారు. ఒకవేళ తక్కువ ఉంటే తక్కువ కాలంలో ఇంకా ఎక్కువ కూడా చేస్తారు. ఇప్పుడు మన 40 రోజుల వ్రతంలో పెద్ద పెద్ద పూజలు చేస్తాం. అలంకారం అప్పుడప్పుడు మగవాళ్ళు బహుశా అలంకారం చేస్తారు, వాళ్ళు చేస్తారు. కానీ అందమైన ముగ్గులు ఎవరు వేస్తారు? మన ఆడవాళ్ళు వేస్తారు. నవ్వులతో, చిరునవ్వులతో, పూలతో, పూలమాలలతో, మిఠాయిలతో, అన్నంతో, ఆహారంతో ఎవరు వస్తారు? మన ఆడవాళ్ళే వస్తారు. లక్ష్మీ స్వరూపిణిలా ఉంటారు మన ఆడవాళ్ళు. వాళ్ళ అందాన్ని చూస్తుంటే లక్ష్మీ అమ్మలా ఉంటారు. అలాగే వాళ్ళ చేతి వంట రుచి చూస్తే సాక్షాత్ అన్నపూర్ణ అమ్మలా ఉంటారు మన ఆడవాళ్ళు. ఒక మందిరం ఒక వాళ్ళు అంటారు కదా, మగవాళ్ళు నేర్చుకుంటే మగవాడే నేర్చుకున్నారు. అదే ఒక మహిళ నేర్చుకుంటే సమాజం మొత్తం నేర్చుకున్నట్టే. అలాగే ఆడవాళ్ళు ఆనందంగా ఉంటే సమాజం మొత్తం ఆనందంగా ఉంటుంది, ప్రపంచం మొత్తం ఆనందంగా ఉంటుంది. మన మందిరం అభివృద్ధి చెందుకోవాలంటే మన ఆడవాళ్ళే అభివృద్ధి చెందాలి. అంతేకాకుండా మన ఆడవాళ్ళు అంత మంచిగా తయారై వచ్చినప్పుడు ఏమి చెప్పకుండానే రాబోయే తరాలకు కూడా సలహాలు ఇచ్చినట్టుంది. అమ్మను చూసినప్పుడు మన అమ్మ పెద్దమ్మ వాళ్ళను చూస్తుంటే కదా మంచిగా గుడికి వెళ్ళడానికి ఎలా తయారై వెళ్ళాలో అమ్మాయిలు నేర్చుకుంటారు. లంగావోని కట్టడం ఎవరు నేర్పిస్తారు? మన ఆడవాళ్ళు. మన జడకి పువ్వులు పెట్టడం ఎవరు నేర్పిస్తారు? ఆడవాళ్ళే నేర్పిస్తారు. అందమైన బొట్టు వేయాలి, బొట్టు రోజు వేయాలి, ఇది ఎవరు నేర్పిస్తారు? మన ఆడవాళ్ళే నేర్పిస్తారు. మన ఆడవాళ్ళే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు, మన సిద్ధాంతాలు, భక్తి, పూజ మొత్తం ఆడవాళ్ళే నేర్పిస్తారు. ఆడవాళ్ళు ఉండకపోతే ఏమీ ఉండదు. అయితే మన సంస్కృతిని, భాషను, సభ్యతను, ఆచార వ్యవహారాలను అన్నిటినీ కాపాడుకోవాలనుకుంటే మన ఆడవాళ్ళను కాపాడుకోవాలి, మన ఆడవాళ్ళను రక్షించాలి, మన ఆడవాళ్ళతో మంచిగా ఉండాలి, వాళ్ళు ఎల్లప్పుడూ నవ్వుతూ స్వామివారిని పూజించాలని చూసుకోవాలి. ఇంతటితో నేను ఆశ్రయ మీతో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదం. నమస్కారం. హరే శ్రీనివాస.
1: ఆశ్రయ సీతప్ప గారికి మా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈ కొన్ని మాటల కోసం అయితే ఈ ఉదయపు వేళ శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా భక్తిభావాలతో స్వామివారిని పూజిస్తూ ఉండండి. ఇంతటితో వందనామిదిగర సెలవు తీసుకుని నమస్కారం. హరే శ్రీనివాస.

0: Center 94 North South 95.6 East West 98.2. You are listening your RM3 Radio.
1: Toli Ragalu.
2: वेंकटाद्रि समम स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। हरि श्रीनिवासा श्रोतलकु मा हृदयपूर्वक नमस्कारम। ई उदयपु वेळ वीचि उंटारु मन कार्यक्रमं विनडानिकि कदा 94.6 98.2 మెగాహెర్ట్స్ మీద ఉదయపు వేళ కార్యక్రమం ప్రసారం అవుతున్నది. అలవాటు ప్రకారంగా శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా ఈ వ్రత కాలంలో ఎంతో బాగా నడుస్తున్నదని అనే నమ్మకంతో స్వామివారి కటాక్షంతో స్వామివారి ఆశీస్సులతో ఈ 40 రోజుల వ్రతం ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో అనే విశ్వాసంతో మన ఉదయపు వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. విశేషంగా శనివారం నాడు దేశమంతటా ఎక్కడిక్కడ స్వామివారి పూజలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి స్వామివారి సన్నిధిలో ఉంటూ స్వామివారి నామాలు పాడుతూ పలుకుతూ స్వామివారిని పూజిస్తూ ప్రార్థిస్తూ మన జీవితం సఫలంగా అవుతుందని అనే నమ్మకంతో ఉదయపు వేళ కార్యక్రమం విశేషంగా ఈ మండల దీక్షలు స్వామివారిని పూజిస్తూ మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం. గంట సేపు భక్తులందరి కోసం స్వామివారి పాటలు స్వామివారి కీర్తనలు ప్రసారం అవుతున్నది.

ఏడుకుందలవాడ వెంకటరమణ గోవింద గోవింద పాడుతూ పలుకుతూ గోవింద నామం ఎంతో అద్భుతంగా చేస్తుంది మన జీవితంలో దేశం అంతటా ఎక్కడిక్కడ స్వామివారి పూజలు జరుగుతున్నాయి తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శిస్తూ స్వామివారి ఆశీస్సులు పొందడం మనకు ఎంతో అదృష్టం వస్తుంది ఎంతో అదృష్టవంతులం కదా మనం మన మారిషస్ దేశంలో శ్రీ వెంకటేశ్వర మండల ఈ వ్రత దీక్ష మహోత్సవంలా జరుపుకుంటే మన జీవితం అద్భుతంగా నడుస్తుంది కదా కొనసాగిస్తూ మన ఉదయపు వేళ కార్యక్రమం

श्री वेंकटेश्वर स्वामी श्रीनिवासुडु बालाजी గోవిందుడు హిందూ మతంలో విష్ణుమూర్తి యొక్క అత్యంత ముఖ్యమైన ఇంకా ప్రసిద్ధ అవతారాలలో ఒకటి. ముఖ్యమైనది ఏమిటంటే తిరుమల తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ధనికమైన ధార్మిక

ధార్మిక క్షేత్రాలలో తిరుపతి ఒకటి. తిరుమల కొండలు వెంకటాచలం అని పిలువబడే ఈ కొండలపై స్వామివారు స్వయంభూగా వెలిశారని నమ్ముతారు భక్తులందరూ. కీప్ సింగింగ్ టుగెదర్ విత్ us. Everybody knows this song, Adisesha Ananta Shayana. This brings peace to you.

ఆదిశేషానంత శయన అనేది క్షీరసాగరంలో ఆదిశేషుని పరువుపై పవళించిన శ్రీ మహావిష్ణువు స్వరూపాన్ని వర్ణించే దివ్యమైన నామం.

గోవిందా అనేది శ్రీ మహావిష్ణువు ఇంకా శ్రీ కృష్ణునికి సంబంధించిన అత్యంత పవిత్రమైన నామాలలో ఒకటి. ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులు కొండలపైకి ఎక్కేటప్పుడు దర్శనం సమయంలో భక్తి పారవశంలో గోవిందా గోవిందా బిగ్గరగా గట్టిగా స్మరిస్తారు. అలాగే మన జీవితంలో కూడా గోవిందా అనే నామం పాడుతూ పలుకుతూ పారవశంలో భక్తి భావాలతో పాడుతూ మన జీవితం ఎంతో బాగా నడుస్తున్నదని, స్వామివారు మనల్ని రక్షిస్తారని అనే నమ్మకం ఉంటుంది.

ఎక్కడిక్కడ స్వామివారి భక్తులు ఉంటేనే స్వామివారు వాళ్ళను రక్షిస్తూ ఉంటారు. సో టుడే ఆన్ దిస్ ఆన్ 3rd ఆఫ్ అక్టోబర్ సాటర్డే వెంకటేశ్వర పూజ జరుగుతున్నారు. సో ఇట్ విల్ బి ఇన్ సో మెనీ ప్లేసెస్ టుడే ఆన్ సాటర్డే 3rd ఆఫ్ అక్టోబర్ వాక్వా శ్రీ కృష్ణ మందిరం, దెపినే శ్రీ వెంకటేశ్వర మందిరం, త్వాబుచిక్ శ్రీ మహావిష్ణు దేవాలయం, బొన్మేయ శ్రీ వెంకటేశ్వర మందిరం, కొతేజ్ శ్రీ విష్ణు ఆలయం, లాక్లేమాస్ శ్రీ విష్ణు వెంకటేశ్వర ఆలయం, ప్లెండెరోష్ తెలుగు సభ, విల్మే శ్రీ విష్ణు మందిరం, కౌశలు శ్రీ లక్ష్మీ మందిరం, ఫస్ట్ ది ఫ్లాక్ శ్రీ వెంకటేశ్వర మందిరం, రివియా ది క్రియోల్ తెలుగు సభ, బ్రిటానియా శ్రీ విష్ణు మందిరం సండే 4th ఆఫ్ అక్టోబర్, సెంటుబన్ శ్రీ కృష్ణ మందిరం. ఇంకా సండే 4th ఆఫ్ అక్టోబర్ భజనమాల జరుపుకుంటున్నాయి రోజ్బెల్ శ్రీ కృష్ణ మందిరం, బెల్వి శ్రీ విష్ణు చిత్ర మందిరం, మౌదాల్బేయ శ్రీ రామ దేవాలయం, కాంప్లిమూస్ శ్రీ మహావిష్ణు ఆలయం, అమిచ్యే తెలుగు సేవకుల సంఘం. ఇంకా పాదయాత్ర ఏర్పాటు చేస్తున్నారు గుడ్లెన్స్ శ్రీ ప్రసన్న శ్రీనివాస ఆలయం. ఇంకా ఆన్ ఫ్రైడే 9th ఆఫ్ అక్టోబర్ మౌదాల్బేయ శ్రీ రామ దేవాలయం తమ వెంకటేశ్వర పూజ ఏర్పాటు చేస్తున్నారు. మొరిషస్ తెలుగు మహాసభ యువకుల సంఘం, ద యూత్ వింగ్ ఆఫ్ మొరిషస్ తెలుగు మహాసభ, ఈజ్ ఆర్గనైజింగ్ ది యాన్యువల్ స్పిరిచువల్ కన్సర్ట్ విచ్ విల్ బి హెల్డ్ ఆన్ వెన్స్డే 7th ఆఫ్ అక్టోబర్ అట్ 7:30 PM అట్ వాల్డ్వి ఈవెంట్ గార్డెన్ with a special international singer with Rahul Villal. And without forgetting, on the 11th of October, Sunday 11th of October, Mauritius Telugu Mahasabha Women's Wing organizing the annual Batukamma Sambaralu. It will be on Sunday 11th of October at 10 a.m. at the Mauritius Telugu Mahasabha.

అద్భుతంగా ఉంది కదా గోవింద అనే నామం పాడుతూ పలుకుతూ పరవశించిపోయాము కదా స్వామివారి సన్నిధిలో ఉంటూ నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ ఇఫ్ యు ఆర్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ So keep singing, keep chanting his name. You'll see the miracle happening to you.

ఎవరెవరు ఈరోజు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, జన్మదినోత్సవ శుభాకాంక్షలు. అండ్ స్పెషలీ సెలబ్రేటింగ్ యువర్ బర్త్డే ఇన్ దిస్ ఫాస్టింగ్ సీజన్, ఈ వ్రత కాలంలో మీ జన్మదినోత్సవం జరుపుకోవడం ఎంతో అదృష్టవంతులు కదా. సో లక్కీ టు బి సెలబ్రేటింగ్ యువర్ బర్త్డే ఇన్ దిస్ పీరియడ్ ఆఫ్ భాద్రపద మాసం, తిలాశ్వయుజ మాసం. మన శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవంలో మీ జన్మదినోత్సవం జరుపుకోవడం ఎంతో అదృష్టవంతులు. So let's wish a very happy birthday to the gorgeous Richa Iraman, celebrating her birthday today. May Swami bless you with lots of good things in life. So happy birthday to you, Richa, especially Amma Chaya from Nana Ritesh. From Prema Jahadian family, and specially from me and Seshini, wishing you very happy birthday. Lots of good things in life. May Swami bless you once again. So happy birthday to you, Richa.

దేశమంతటా వెంకటేశ్వర పూజ ఏర్పాటు చేస్తున్నారు జరుగుతున్నాయి Today on Saturday 3rd of October, once again, Vakwa Shri Krishna Mandiram, Depine Shri Venkateshwara Mandiram, Twabuchik Shri Mahavishnu Devalayam, Bunmeya Shri Venkateshwara Mandiram, Kotej Shri Vishnu Alayam, Laklima Shri Vishnu Venkateshwara Alayam, Plendir Kosh Telugu Sabha, Vilme Shri Vishnu Mandiram, Kansholu Shri Lakshmi Mandiram, Post de Flak Shri Venkateshwara Mandiram in Karivia de Creola, Telugu Sabha. On Sunday, 4th of October, Britannia Shri Vishnu Mandiram, Saint-Aubin Shri Krishna Mandiram, Bhajanamala Irpatu Chesunaru, Rosebell Shri Krishna Mandiram, Bellevue Shri Vishnu Chetra Mandiram, Mount Albert Shri Rama Devalayam, పంప్లిమూస్ శ్రీ విష్ణు ఆలయం ఇంకా అమిచే తెలుగు సేవకుల సంఘం అయితే శ్రోతలరా మన ఈ ఉదయపు వేళ కార్యక్రమం ప్రసారం అవుతున్నది సో అనదర్ ఇన్విటేషన్ ఈజ్ దేర్ సెలబ్రేటింగ్ హర్ బర్త్డే So, mana karikramam lo dedicating the next song to Ragini. So, it's from Neela Kamya celebrating her birthday, belated happy birthday to Ragini. It's from Kelvina, Dharama, Jason from all the Raghupati family wishing belated happy birthday to Ragini. Aite mana karikramam konasagistu ee udaipu vela visheshanga swami vari bhaktulandariki ma krutagyatalu samarpistu mana karikramam vindaniki

ఇంకొక ప్రకటన ఉంది లున్యో తెలుగు ఇన్ కొలాబరేషన్ విత్ ఆంధ్ర జనానంద సహాయ సంఘం మర్షస్ తెలుగు మహాసభ ఎంటీసీసీటీ ఎన్టీఎస్యు కోడియలి ఇన్వైట్ యూ టు ఏ ట్రెడిషనల్ సంగీత కచేరీ ఆఫ్ శ్రీ తాళపాకాణమాచార్య శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా ఆన్ సండే 4th of October అస్ ఫ్రమ్ 1 PM అట్ ద ఆంధ్ర జనానంద సహాయ సంఘం హోల్ సియా కాన్స్టాన్స్ 5

సంగీత ప్రియులారా, మన ఈ ఉదయపు వేళ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ స్వామి వారి కటాక్షంతో మీ జీవితంలో ఎంతో సుఖ సంతోషాలు రావాలని కోరుకుంటూ ఇంతటితో వందనామి దగ్గర సెలవు తీసుకుని మన కార్యక్రమం వింటూ ఆనందించండి. హరే శ్రీనివాస, నమస్కారం.

శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస. భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం. ఈ విశేషమైన కార్యక్రమం మీకు తెలిసినట్టుగానే ప్రతి శనివారం నాడు మనం బీసీ సహాయం తోడుగా మనం ప్రసారం చేస్తున్నాము విశేషమైన శ్రీ వెంకటేశ్వర వ్రత కార్యక్రమం. అయితే ఇదే సందర్భాన ఇవాళ నేను మీ కృతగా కూడి ఉన్నాం ఇక్కడ మిమ్మల్ని రంజింప చేయడానికి ఈ రాబోయే 2 గంటల కోసం. అసలు మారిషస్ పవిత్ర గడ్డపై తెలుగు భక్తులందరినీ ఒకే వేదికపై తీసుకువచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని కోరుకుంటూ నిర్వహిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక వ్రత మహోత్సవ కార్యక్రమానికి మీకందరికీ ఇంకొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుదాం. అయితే శ్రోతలారా, ఈరోజు మనం కుటుంబాల సుఖశాంతుల కోసం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, విద్య, ఉద్యోగాభివృద్ధి, మరి సమాజ శ్రేయస్సు కోసం స్వామివారి ప్రార్థిద్దాం. అయితే ముఖ్యంగా మారిషస్లో తెలుగు భాషను, మన సంప్రదాయాలను, భక్తి సంస్కృతి భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఒకసారి మొడలు చేసినప్పుడు మనమందరం కలిసి భక్తి శ్రద్ధలతో పలుకుదాం. ఏడుగొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కుల వాద నాదరక్షక గోవింద గోవింద, భక్తి కాసులవాడ భక్త వత్సలవాడ ఆపద్ బాంధవవాడ గోవింద గోవింద.

అవునండి శ్రోతలారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ నమః. భక్తులందరూ మనస్సులో శ్రీ వెంకటేశ్వర స్వామి ధ్యానిస్తూ ఉండాలి. ఈ ఓం నమో వెంకటేశాయ నమః అని జపిస్తూ మనం మన కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని స్వామివారి అనుగ్రహాన్ని కోరు కొంటున్నాము. అయితే మారిషస్ దేశ శాంతి సౌభాగ్యం, ప్రజల ఆరోగ్యం, ఇంకా సమాజ ఐక్యత కోసం కూడా ప్రార్థిస్తున్నాము. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష.

0: అవునండి శ్రోతలారా, శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమను తెలియజేసే పవిత్ర వ్రత కథను భక్తి శ్రద్ధలతో శ్రవణం చేద్దాం. కథ వినే సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉంచి స్వామివారి రూపాన్ని ధ్యానిస్తూ పవిత్ర ఘటం ద్వారా భక్తి, విశ్వాసం, ధర్మం, దేహానుగ్రహం యొక్క ప్రాధాన్యతను గ్రహిద్దాం.
1: ఓం శ్రీ పద్మావతే భూదేవే సమేతస్య శ్రీమద్వేంద్రనాయకస్య నిత్య షోడశోపచార.

ముగిసిన అనంతం ఏం చెప్పాలి. ప్రతి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి జై, అలమేలు మంగ తల్లికి జై, గోవింద గోవింద అని చెప్దాం. శ్రీనివాస కళ్యాణ ఘటం గురించి కొంతవరకు మాట్లాడ్డాం రాబోయే పాట తర్వాత.

అవునండి శ్రోతలారా, శ్రీనివాస స్వామివారి దివ్య కళ్యాణ ఘటాన్ని స్మరించుకుందాం. స్వామివారి కళ్యాణం కేవలం ఒక పౌరాణిక ఘటం మాత్రమే కాదు, కుటుంబంలో ప్రేమ, పరస్పర గౌరవం, బాధ్యత, ఐక్యత, ధర్మబద్ధమైన

జీవనాన్ని కి ప్రతీకగా భావించవచ్చు. మారిషస్ లో నిర్వహిస్తున్న ప్రతి తెలుగు కుటుంబంలో అలాంటి సుఖ సంతోషాలు పరస్పర ప్రేమ ఐక్యత నేర కోణాలని స్వామివారిని ప్రార్థిద్దాం.

అవునండి శ్రోతలారా, శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులచే ఆరాధించబడుతున్న పరమ పవిత్ర దేవుడు ఆపదలో ఉన్న వారిని ఆడుకునే దైవంగా భక్తుల కోరికలను తీర్చే కరుణామూర్తిగా ఆయనకు విశేషమైన స్థానం ఉంది.

అసలు సంగీత రసికులారా, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు గోవింద గోవింద వెంకటేశ వెంకటేశ అంటూ స్వామివారిని స్మరిస్తూ ఉంటున్నారు. మన మారిషస్లో కూడా అటువంటి భక్తి భావాలు ప్రవాహిస్తున్నది. మన అలాంటి భక్తి భావాలు ఉంది ప్రతి ఒక్క భక్తి ఈవెంట్లో. అయితే మీరు కూడా అటువంటి మంత్ర చెప్తూ ఉండండి. ప్రతిరోజు మీ మనస్సులో మీ హృదయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ఉండండి.

శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసిద్ధి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుమల కొండలపై విలసి ఉంది. ఈ పవిత్ర క్షేత్రాన్ని తిరుమల తిరుపతి వెంకటాద్రి వంటి పేర్లతో పిలుస్తారు. ఏడు కొండలపై స్వామివారు కొలువై ఉండటం వల్ల ఆయనను ఏడు కొండలవాడు అని భక్తులు ప్రేమతో పిలుస్తారు. ఆ ఏడు కొండలను ఆదిశేషని ఏడు పడగలకు ప్రతీకగా భావిస్తారు.

అవునండి శ్రోతలారా, నేటి కార్యక్రమంలో మనం ఎన్నుకుంటున్న పాటలని భజనములని మీరు బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఇంకా పురాణ కథల ప్రకారం ఈ మహావిష్ణువు శ్రీనివాసుడిగా భూలోకంలో అవతరించి వెంకటాద్రిపై నివసించారని చెబుతారు. పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న శ్రీనివాసుని దివ్య కళ్యాణం భక్తి సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన ఘటం. అందువల్ల స్వామి వారిని శ్రీనివాసుడు, బాలాజీ, గోవిందుడు, వెంకటేశ్వరుడు వంటి అనేక నామాలతో భక్తులు పిలుస్తారు.

0: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రూపం భక్తుల మనసులను ఆకర్షిస్తుంది. శంఖం చక్రం ధరించిన స్వామి వారి దివ్య మంగళ స్వరూపం భక్తులకు శాంతిని ధైర్యాన్ని ప్రసాదిస్తారు.
1: కట్టెదుర వైకుంఠము కాణా చైనకొండ

స్వామివారి నామస్మరణలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు. ఓం నమో నారాయణ, ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని భక్తితో జపించడం ద్వారా మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది.

0: అసలు శ్రోతలారా, స్వామివారిని దర్శించుకోవడం, వ్రతాలు చేయడం, అర్చనలు నిర్వహించడం, అన్నదానం చేయడం వంటి సేవలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే మన మారిషస్ యొక్క అష్ట దిక్కులలో కూడా మీరు చూడవచ్చు, భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు, భజనమాల ఏర్పాటు చేస్తున్నారు, శ్రీ వెంకటేశ్వర పూజ నిర్వహిస్తున్నారు. తప్పకుండా వెళ్ళండి, పాల్గొనండి ఈ విశేషమైన కార్యక్రమాల్లోని.
1: నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి.

श्री वेंकटेश्वर स्वामी भक्ति की విశ్వాసాన్ని ధర్మానికి ప్రతీక. మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు ఏదైనా ధైర్యాన్ని కోల్పోకుండా భగవంతునిపై విశ్వాసంతో శత్రువ్రతను జీవించాలనే సందేశాన్ని ఆయన ఆరాధన మనకు అందిస్తుంది.

అవునండి శ్రోతలారా, భక్తి అంటే కేవలం ప్రార్థన మాత్రమే కాకుండా ఇతరులకు సహాయం చేయడం, నిజాయితీగా జీవించడం, దయను కలిగి ఉండటం కూడా అని ఆయన భక్తి సంప్రదాయం మనకు గుర్తు చేస్తుంది.

0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
0: మారిషస్ వంటి దేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను కలిపే ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక బంధం. భజనలు, వ్రతాలు, పూజలు, హరికథలు మరి తెలుగు భక్తి కార్యక్రమాల ద్వారా మన పెద్దల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని తరువాతి తరాలకు అందించవచ్చు.

శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణ మన మందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి కుటుంబ సుఖ శాంతులు ఆరోగ్యం ఐశ్వర్యం మరి పరస్పర ప్రేమ నిరకు నాలని ప్రార్థిద్దాం.

అవునండి శ్రోతలారా, నీటి కార్యక్రమాన్ని యొక్క అర్ధ భాగానికి చేరి ఉన్నాం, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం ఇంకో భజనలతో పాటు.

హే సంగీత రసికులారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. నేననుకుంటున్నాను ఇప్పటి దాకా మీరు మనకు వింటూ ఉంటున్నారు. ఇంకటితో మనం కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం.

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. కలియుగంలో భక్తులను కాపాడే ప్రత్యక్ష దైవంగా, ఆపదలో ఆడుకునే ఆపద్భాంధవుడిగా, భక్తుల హృదయాలలో కొలువై ఉంటే కరుణామమ్ముడిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కొట్లాడి మంది భక్తులు ఆరాధిస్తూ

స్వామివారి నామాన్ని స్మరించగానే మనస్సుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కలుగుతుంది. అందుకే ప్రతి భక్తిని నోట సహజంగా వినిపించే పవిత్ర నామం శ్రీ వెంకటేశ్వర స్వామి నామం. గోవింద గోవింద.

శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో వెంకటాద్రిపై కొలువై ఉన్నారు. తిరుమల కేవలం ఒక ఆలయం క్షేత్ర మాత్రమే కాదు, కొట్లాడి భక్తుల విశ్వాసాన్ని, భక్తికి, ఆధ్యాత్మికతకు ప్రతీక. ఏడు కొండల

పురాణ సంప్రదాయం ప్రకారం శ్రీ మహావిష్ణువు భూలోకం నుంచి శ్రీనివాసుడిగా అవతరించి వెంకటాద్రిపై నివసించారని విశ్వసిస్తారు భక్తులందరూ. అందుకే భక్తుల రక్షణ కోసం ధర్మాన్ని నిలబెట్టడానికి మరి కలియుగంలో మానవులకు భక్తి మార్గాన్ని చూపడానికి స్వామివారు భూలోకంలో వెళ్ళసినట్లు కథలు చెబుతారు.

వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్రలో పద్మావతి అమ్మవారికి కూడా అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. పద్మావతి అమ్మవారిని అలమేలు మంగమ్మ అని కూడా భక్తులు పిలుస్తారు.

శ్రీనివాసుడు మరి పద్మావతి అమ్మవారి దివ్య కళ్యాణం భక్తులకు ఆనందాన్ని కలిగించే పవిత్ర ఘటం. ప్రతి సంవత్సరం అనేక ప్రాంతాల్లో శ్రీనివాస కళ్యాణోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.

0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
0: అవునండి శ్రోతలారా, నేటి కార్యక్రమాన్ని మనం ప్రసారం చేసిన విశేషమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సంకీర్తనాలు నేటి ప్లేలిస్ట్ మీరు బాగానే మెచ్చుకున్నారని ఆశిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామ స్మరిస్తూ ఉండండి. ఇంటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభరాత్రి.